0: கஷிகா வழங்கும் உரை. 7:50 செய்தி கதம்பம், 8:10 திரைகானம், 9:15 ஸ்பாட்லைட், 9:30 மணி டாக், 9:45 மந்தன், 10:10 விஸ்வதர்பன், 10:20 வேர்ல்ட் நியூஸ், 10:30 மேற்கத்திய இசை, 11:10 மார்க்கெட் மந்த்ரா, 11:40 திரைகானம். இதுவரை நிகழ்ச்சி நிரல் கேட்டோம்.
1: நேயர்களே, பிரதமர் நரேந்திர மோடி அவர்கள் வானொலி வழி தன் கருத்துக்களை நாட்டு மக்களுடன் பகிர்ந்து கொள்ளும் மன் கி பாத் நிகழ்ச்சி வரும் 28 ஞாயிறன்று காலை 11 ஒலிபரப்பாகும். இந்நிகழ்ச்சி ஆகாஷ்வாணியின் அனைத்து அலைவரிசைகள், இணையதளம், DTH மற்றும் DRM சேவைகளிலும் ஒலிபரப்பாகும். இவை மட்டுமன்றி DD நேஷனல், DD பாரதி, DD கிசான், DD இந்தியா ஆகிய தொலைக்காட்சி சேவைகளிலும் மன் கி பாத் நிகழ்ச்சி ஒளிபரப்பாகும். மன் கி பாத் நிகழ்ச்சியை தொடர்ந்து அதன் தமிழாக்கம் மனதின் குரல் இடம்பெறும். மனதின் குரல் நிகழ்ச்சி மீண்டும் அன்று இரவு 8 ஒலிபரப்பாகும். இதனை தமிழ்நாடு புதுச்சேரியில் உள்ள அனைத்து அலைவரிசைகள், DTH மற்றும் DRM.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన నమ్మదగిన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో పేలుళ్ళలో 12 భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈరోజు తలపడుతుంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అన్న సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
3: और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी
2: है. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్కున్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని, ఈ తత్వమే దేశ విధానాలను, అభివృద్ధి ఎజెండాను రూపొందిస్తూ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 కాలం గురించి ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణం స్ఫూర్తిని స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 25 మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఒక పెద్ద నియో మిడిల్ క్లాస్ ఆవిర్భావానికి దారితీస్తుందని, ఆర్థిక కార్యకలాపాలు పెంచిందని మోదీ చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలను దహరిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలను సాధికారత కల్పించడం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వామి ఫండ్ వంటి ప్రాజెక్టులు నిలిచిపోయిన వేలాది గృహాల నిర్మాణం పూర్తి చేయడానికి వీలు కల్పించాయని, డిజిటల్ గవర్నెన్స్, సరళీకృత పన్ను పరిపాలనా వ్యవస్థల మీద రూపొందించి నిబంధనల భారం తగ్గించి పారదర్శకతను పెంచిందని మోదీ చెప్పారు. భారత్లో పెరుగుతున్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ మెట్రో వ్యవస్థలు ఇప్పుడు ప్రతిరోజు 1,00,000 పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని, వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లతో పాటు విస్తరించిన రహదారులు, విమానాశ్రయాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచాయని ప్రధానమంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలో లభించే మందులు, వృద్ధులకు విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరిపారు.

దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షికంగా సంబంధాలపైన కీలక అంశాల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. స్థిరమైన నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరుపక్షాల మధ్య నమ్మకాన్ని మెరుగైన అవగాహనని పెంపొందించడానికి దోహదపడతాయని అజిత్ దోవల్ ప్రత్యేకంగా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయని కూడా ఆయన తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బడి ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయులు పౌరులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ అధికారులు తగిన వైద్య చికిత్స అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారతీయులతో సహా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం, పలువురు గాయపడడం పట్ల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతిపెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ జోన్లోని ప్రధాన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందో తప్ప ఎలాంటి విధ్వంసకర లేదా శత్రు చర్య కాదని ఖతార్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాస్ లఫాన్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రేవు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై ఇరాన్ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతంలో పోలీసులు నిన్న రాత్రి 6 కేసు నమోదు చేసి వారిలో 4 అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా స్పష్టం చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు 2 బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరానికిగాను 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులూన్బైర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో

ఫ్రాన్స్ ఈ రగ్జిట్లో ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 38వ నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్స్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నారు. విశేషాలు మరొకసారి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పెళ్లిలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం విందాం. కార్యక్రమంలో ముందుగా

యోగాభ్యాసం శీర్షికన ఈరోజు సూత్రనేత్రి క్రియా గురించి తెలుసుకుందాం. హఠయోగాలోని షట్కర్మలో 6 శుద్ధి ప్రక్రియలలో సూత్రనేత్రి క్రియ ఒకటి. ఒక ప్రత్యేకమైన దారాన్ని ఉపయోగించి నాసిక మార్గాలను శుభ్రపరిచే పద్ధతి ఇది. ఈ ప్రక్రియ ద్వారా

ముక్కు దిబ్బడ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నాసిక మార్గాన్ని శుభ్రపరిచి శ్వాసక్రియను సులభతరం చేస్తుంది. ముక్కులోని సున్నితమైన నరాలను ఉత్తేజపరచడం ద్వారా మెదడుకు రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. ఏ ప్రక్రియనైనా యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయడం శ్రేయస్కరం.

ఏదైనా ఒక విషయాన్ని ఒక్కరితో మాత్రమే పంచుకోవాలనుకుంటే వారి వద్దకు వెళ్ళి రహస్యంగా వారి చెవుల్లో చెప్తాం కదా, దానినే మన వాళ్ళు చమత్కారంగా గుసగుసలు అంటారు. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా ప్రేమికుల మనస్సుల్లో చెలరేగే గుసగుసలు ఎలాంటివో బందిపోటు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన పాట విని తెలుసుకుందాం. సాహిత్యం ఆరుద్ర.

గుసగుసల వల్ల చెలరేగే ఊహల సంగతి ఇలా ఉంటే మరి మనస్సులో రేగే అలజడి సంగతి ఇదిగో ఇలా ఉంటుంది. జెంటిల్మెన్ చిత్రం కోసం కార్తీక్ ప్రణవి గానం చేసిన పాట, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఈ గుసగుసలు కేవలం అలజళ్ళు రేపడమే కాదండో, కన్నుల్లో ఎలాంటి మెరుపుల్ని కనుబరుస్తాయో ఇప్పుడు విందామా? దేవత ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన వేటూరి సాహిత్యం, సంగీతం ఎస్పి కోదండపాణి.

స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, ప్రేమికుల మధ్య నడిచే గుసగుసలు ఒకలా ఉంటే పువ్వుల మధ్య కూడా గుసగుసలు నడుస్తాయంటూ మరి ఆ ముచ్చట్లు కూడా వినమంటూ పాడుతున్న పాట ఇదిగో శ్రీవారు మావారు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట. సంగీతం జీకే వెంకటేష్, సాహిత్యం దాశరథి.

కేవలం రహస్యాలకే పరిమితం అనుకున్న ఈ గుసగుసలు కౌలవర్ణనల్లో ఎలా రూపుదిద్దుకున్నాయో ఈ పాట విని తెలుసుకుందా. మరణ మృదంగం ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన వేటూరి సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

శ్రోతలకు గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ఈ ఆదివారం అనగా 28వ తారీఖున ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరిలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలో లలిత సంగీతం ప్రసారమవుతుంది. మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా స్టార్టప్లు ఎటువంటి తాకట్టు లేకుండా 10 కోట్ల రూపాయల వరకు రుణాలను పొందవచ్చు. అర్హత కలిగిన స్టార్టప్లకు ఎలాంటి హామీదారుల అవసరం లేకుండా ఫండింగ్ లభిస్తుంది. ప్రముఖ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల ద్వారా ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు. కార్యక్రమంలో చివరిగా అభినందన ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన పాట, సంగీతం ఇళయరాజా.

0: Maintenance of the system, as per the India Meteorological Department people who are maintaining the system, is almost nothing. Actually, 25,000, they said, the two for replacement of fuse and other things.
1: And you can do a life shows that even after your retirement, you contribute in the field of research and mentoring. You are prized for giving vision to Indian skies. Your valuable role as a scientist has made an extraordinary impact on your aviation ecosystem. You stand as a testament to scientific ingenuity, operational safety, and technological self-reliance. You are a role model for young women in science. So, what would be your parting words before we conclude this interview?
0: Yes, I got a chance, and I would tell all the youngsters, hard work is more important. Failures will be there, criticisms will be there, everything will be there, nothing can come straightforward. But determination and confidence that we will achieve will always make you feel. But I always say confidence is better than perfection, because confidence makes you handle the worst situation. I mean, success is as decided by the user agency. This is Ramakrishna Paramahamsa also has told, success depends on the users, but satisfaction is that we have done something good. So I will definitely like to say that we'll have a satisfaction that we have contributed something to the country.
1: So hard work is your message to the...
0: Yes, hard work, determination, yes. And failures, one should accept it, but go with confidence.
1: Here is Dr. Shubha Venkatesh Iyengar. We thank you for sharing your inspiring story with our listeners.
2: You were listening to an exclusive interview with Dr. Shubha Venkatesh Iyengar, an eminent aerospace scientist who will be honored with Padma Shri. The interview was conducted by L.C. Pondamon, Akashwani correspondent. You can listen to the interview on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program on the email ID podcast.airnews@gmail.com.
3: People's Padma on Akashvani.
4: Akashvani Vartalu Chadutunnadi Thuraga Usharamani. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై హైదరాబాద్ మెట్రో 2 తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32 చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16 బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
5: We need to be cognizant of the new security threats and challenges. Non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
4: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజు రోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్దతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశ

0: తనకు నచ్చంచలమైన బద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
1: పిచ్లే 12 వర్షం కే జో భీ సిద్ధియా దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్, స్థానీయ వస్తువే ఖరీదనే పర్ జోర్, యే సారే ఇనిషియేటివ్ ఇస్లియే సఫల్ హుయే క్యోంకి దేశ్ కీ జనతానే దేశ్ కో సబ్సే ఊపర్ రఖతే హుయే అప్నా కర్తవ్య నిభాయా.
0: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6 గురిపై కేసు నమోదు చేసి 4 గురిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపైన భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్ర రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశైక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్ధత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవ